0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ

0: సంగీతాన్ని డిటిహెచ్ పై నిరరం మీకు అందించే ఛానల్ రాగం.
1: This is Ragam, a 24/7 DTH. Anytime Indian music.
2: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈమని కళ్యాణ్ లక్ష్మీనారాయణ గారి వీణావాద్య కచేరీ, ప్రక్కవాద్యాలు మృదంగం శ్రీ పి జయభాస్కర్, ఘటం శ్రీ నేమాని సోమయాచలు.
1: లిసన్ టు అ కర్ణాటిక్ క్లాసికల్ వీణా రిసైటల్ బై శ్రీమతి ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ. అకంపనింగ్ హర్ ఆన్ ద మృదంగం శ్రీ పి జయభాస్కర్, ఆన్ ద ఘటం శ్రీ నేమాని సోమయాజులు.
2: ముందుగా విందాము శ్రీరామ పాదమ అమృతవాహిని రాగం, ఆదితాళం త్యాగర స్వామివారి కీర్తన.
1: శ్రీమతి ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ బిగిన్స్ హర్ వీణా రిసైటల్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి. శ్రీరామ పాదమ ఇన్ రాగ్ అమృతవాహిని, సెట్టు ఆదితాళ్.

0: మాయా మాళవ గౌళ రాగంలో దేవదేవ కలయామితే స్వాతి తిరునాళ్ రచన రూపకతాళం.
1: శ్రీ ఈమణి కళ్యాణి లక్ష్మీనారాయణ విల్ నౌ ప్రజెంట్ అ కాంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్. దేవదేవ కలయామితే ఇన్ రాగ్ మాయా మాళవ సెట్టు రూపకతాళ్.

0: ఇప్పుడు విందాము. నగుమోము గణలేని అభేరి రాగం ఆదితాళం నాగరాజ స్వామివారి కీర్తన.
1: శ్రీమతి ఈమణి కళ్యాణి లక్ష్మీనారాయణ నౌ ప్రెజెంట్స్ ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి. నగుమోము గణలేని ఇన్ రాగ్ అభేరి సెట్టు ఆదితాళ్.

0: గానమూర్తి రాగంలో గానమూర్తే శ్రీకృష్ణ త్యాగరాజస్వామి వారి కీర్తన ఆదితాళం.
1: శ్రీమతి ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ కంటిన్యూస్ హర్ వీణా రిసైటల్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ. గానమూర్తే శ్రీకృష్ణ ఇన్ రాగ్ గానమూర్తి సెరు ఆదితాళం.

0: చివరిగా విందాము, వద్దనే వారు లేరు. షణ్ముఖ ప్రేరాకం ఆదితాళం త్యాగరాజ స్వామివారి కీర్తన.
1: శ్రీమతి ఈమణి కళ్యాణి లక్ష్మీనారాయణ కంక్లూడ్స్ హర్ కర్ణాటిక్ క్లాసికల్ వీణా రిసైటల్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి. వద్దనే వారు లేరు ఇన్ రాగ్ షణ్ముఖ ప్రియ, సెట్టు ఆదితాళ్.

0: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ గారి వీణావాద్య కచేరి విన్నారు. ప్రక్కవాద్యాలు మృదంగం శ్రీ పి జయభాస్కర్, ఘటం శ్రీ నేమాని సోమయాజులు.
1: That was a Carnatic classical veena recital by Srimati Imani Kalyani Lakshmi Narayan. She was accompanied on the

0: மிருதங்கம் பை ஸ்ரீ பி ஜெயபாஸ்கர். ஆந்த கட்டம் ஸ்ரீ நேமானி சோமயாஜுலு.
1: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
0: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be enjoying vocal recital by Palghat Sri K.V. Narayana Swami, vocal support by Srimati Padma Narayana Swami, supported on violin by Sri H.V. Srivatsava and on Mrudangam by Sri J. Vaidyanathan.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పాల్ఘాట్ శ్రీ కెవి నారాయణ స్వామి గారి గానం వింటారు. గాత్ర సహకారం శ్రీమతి పద్మనారాయణ స్వామి, వాద్య సహకారం వైలిన్ శ్రీ హెచ్వి శ్రీవత్సవ్, మృదంగం శ్రీ జే వైద్యనాథన్.
1: ఫస్ట్ లిసన్ టు అపురంధర దాసకృతి జయ జయ జయ జానకీ కాంత ఇన్ రాగనాట సెట్టు ఖండచాపుతాళ్.
2: కార్యక్రమంలో ముందుగా జయ జయ జయ జానకీ కాంత నాటరాగం ఖండచాపుతాళం పురంధరదాసు కృతి వింటారు.

0: You have enjoyed a Purandaradasa Kriti, Jaya Jaya Jaya Janaki Kanta in Ragnata, Settu Kandachaputal.
1: Mirintavaraku, Jaya Jaya Jaya Janaki Kanta, Nataragam, Kandachaputalam, Purandaradasa Kriti Vinnaru.
0: Now listen to a Tyagaraja Swami Kriti, Manavi Alakinsaradate, in Rag Nalnakanti, Settu Adital.
1: Ipudu, Manavi Alakinsaradate, Nalinakanti Ragam, ఆది తాళం త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

0: యు హ్యావ్ ఎంజాయ్డ్ త్యాగరాజ స్వామి కృతి మనవి ఆలకించరాదటే ఇన్ రగ్ నళ్ళకాంతి సెట్టు ఆది తాళ్.
1: మీరింతవరకు మనవి ఆలకించరాదటే నళినకాంతి రాగం ఆది తాళం త్యాగరాజస్వామి కృతి విన్నారు.
0: నౌ లిసన్ టు ఎముత్తస్వామి దీక్షితర్ కంపోజిషన్ సరసిజ నాభ సోదరి ఇన్ రగ్ నాగగాంధారి సెట్టు రూపక్ తాళ్.
1: ఇప్పుడు సరసిజ నాభ సోదరి నాగగాంధారి రాగం రూపక తాళం ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన వింటారు.

0: మీరింతవరకు సరసి జనాభ సోదరి నాగ గాంధారి రాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన విన్నారు.
1: యూఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యూఆర్ ఎంజాయింగ్ వోకల్ రిసైటల్ బై పాల్ఘాట్ శ్రీ కెవి నారాయణ స్వామి, వోకల్ సపోర్ట్ బై శ్రీమతి పద్మనారాయణ స్వామి.
0: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పాల్ఘాట్ శ్రీ కెవి నారాయణ స్వామి గారి గానం వింటున్నారు. గాత్ర సహకారం శ్రీమతి పద్మనారాయణ స్వామి.
1: నౌ లిసన్ టు శ్యామశాస్త్రి కృతి పాలించు కామాక్షి ఇన్ రాగ్ మధ్యమావతి సెట్టు ఆదితాళ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు పాలించు కామాక్షి మధ్యమావతి రాగం ఆదితాళం శ్యామశాస్త్రి కృతి వింటారు.

0: ఆలించు కామాక్షి, ఇన్రాగ్ మధ్యమావతి, సెట్టు ఆదితాళ్.
1: మీరింతవరకు పాలించు కామాక్షి మధ్యమావతి రాగం ఆదితాళం శ్యామశాస్త్రి కృతి విన్నారు.
0: పాల్ఘాట్ శ్రీ కెవి నారాయణస్వామి కంక్లూడ్స్ హిజ్ రిసైటల్ విత్ తిలానా. ఇన్రాగ్ పూర్వీ కళ్యాణి, సెట్టు రూపక్తాళ్. ఏ కాంపోజిషన్ బై తిరుక్కోణం వైద్యనాథయ్యర్.
1: కార్యక్రమంలో చివరిగా తిల్లానా, పూర్వీ కళ్యాణి రాగం, రూపకతాళం, తిరుక్కోణం వైద్యనాథయ్యర్ రచన వింటారు.

నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పాల్ఘాట్ శ్రీ కెవి నారాయణ స్వామి గారి గానం విన్నారు. గాత్ర సహకారం శ్రీమతి పద్మనారాయణ స్వామి. వాద్య సహకారం వయలిన్ శ్రీ హెచ్వి శ్రీవత్సవ్. మృదంగం శ్రీ జె వైద్యనాథన్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బిఎన్ సురేష్ వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పి సుందర్ రాజన్, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ బిఎన్ సురేష్. హీఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ పి సుందర రాజన్ అండ్ ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
3: కార్యక్రమంలో ముందు

0: కవినండి రారా రాజీవలోచన. మోహనరాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన. ఆదితాళం.
1: శ్రీ బిఎన్ సురేష్ బిగిన్స్ హిస్ ఫ్లూట్ రిసైటల్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య. రారా రాజీవలోచన ఇన్ రాగ్ మోహన సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి దర్బారీ కన్నడరాగంలో పురందరదాసు దేవరనామ ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ దేవరనామ ఆఫ్ పురందరదాస సెట్ టు ఆదితాళ్ ఇన్ రాగ్ దర్బారీ కన్నడా.

0: ఇప్పుడు వినండి శ్యామశాస్త్రి కృతి పాలించు కామాక్షి మధ్యమావతి రాగం ఆదితాళం.
1: లిసన్ టు పాలించు కామాక్షి, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మధ్యమావతి.

0: ఇప్పుడు పురందరదాసు దేవరనామ యమన్ రాగం ఆది తాళం.
1: You will now listen to a Devaranama of Purandaradasa in Ragi Yaman, set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బిఎన్ సురేష్ వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ పి సుందర రాజన్, మృదంగం పై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: యు వర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ బిఎన్ సురేష్. హి వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ పి సుందర రాజన్ అండ్ ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి రంగరాజు వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ సిఎన్ చంద్రశేఖరన్, మృదంగంపై శ్రీ బెజవాడ ఆంజనేయులు. కార్యక్రమంలో వినండి ధరిని తెలుసుకొంటి, శుద్ధ సావేరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ వి రంగరాజు. హీ ఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ సిఎన్ చంద్రశేఖరన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ బెజవాడ ఆంజనేయులు. లిసన్ టు ధరిని తెలుసుకొంటి, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శుద్ధ సావేరి. సెట్ వాదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి రంగరాజు వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ సిఎన్ చంద్రశేఖరన్, మృదంగంపై శ్రీ బెజవాడ ఆంజనేయులు.
1: You were listening to a Carnatic classical flute recital by Shri V. Rangaraju. He was accompanied on violin by Shri C. N. Chandrasekharan and on Murdangam by Shri Bejavada Anjaneyulu.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.